0: Ousadé.
1: Live FM.
2: రుహునట రజరటట సింకడగలట www.livefm.lk.
3: livefm.lk.